ఓ కమల, ఒడైపోతారుదే ఎక్కడించి జోకులు చాపరిది పోతే నకులు నాలాబైది జరు ఇంటే బలదే ములుతులా యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులు కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే నికులు ఎన్ను వారు ఉంది ఏరప్ప ఉంది పొసా అజ్జి పండుదు ఉందు శిరువద మర్వీ నజ్జి 107.7 ఉంది రంగు రంగు దబదుకు